0: గారి గరి సరి సని ధని స ది గారి సరి సరి సని ధని స ని ధని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని లపమ గరి సరి గారి గరి సరి సని ధని స ని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని లపమ గరి సరి నీవే పాలించర.
1: ಕೃತಿಯ ಇಡೀ ಭಾಗವನ್ನು ಒಂದ್ಸರಿ ಪಲ್ಲವಿಯನ್ನು ಪಲ್ಲವಿ ಚಿಕ್ಕದಾಗಿರೋದ್ರಿಂದ ಒಂದ್ಸರಿ ಹಾಡ್ಬಿಡಿ.

0: గారి గరి సరి సని ధని సా నిధని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని లభమ గరి సరి గారి గరి సరి సని ధని సా నిధని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని లభమ గరి సరి నీదే పాలించర.
1: ಇಲ್ಲಿ ಕಲ್ಪನೆ ಸ್ವರಗಳಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಅವಕಾಶ ಇದೆ. ಈ ಅತೀತದ ಎಡುಪು ಬರುತ್ತಲ್ಲ ಸುಜ್ಞಾನ ಮಿಚ್ಚೆಯವರ, ಅಲ್ಲಿ ಕಲ್ಪನೆ ಸ್ವರಗಳನ್ನ ಹಾಡ್ಬೋದು. ಒಂದು ಅಕ್ಷರ ಅತೀತದಲ್ಲಿ ಬರುತ್ತಲ್ವಾ, ಒಂದು ಎರಡು ಮೂರು ನಾಲ್ಕು.

0: నిరిద నినిద అపనిద సుజ్ఞానమే
1: చేరకు తోబోదు. నిధప మగరి సరిగమ జ్ఞాన అదు అవకాశ ఇదే. నిధప మగరి సరిగమ సుజ్ఞాన హాగు హాడబోదు. సుజ్ఞానకు హాడ్రె ఇన్నూ ఆకర్షకవాగిరుతే.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. కార్యక్రమంలో ముందుగా వినండి గజవదన బేడువే, హంసధ్వని రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
2: Listen to a Carnatic classical veena concert by Dr. Nishthala Krishnaveni. She is accompanied on mridangam by Shri Dhanwada Dharma Rao. Dr. Krishnaveni begins her concert with a composition of Purandaradasa, Gajavadana Beduve, in Rag Hamsadhwani set to Aditaal.

0: ఇప్పుడు వినండి కాశీ విశాలాక్షి, పూర్వీ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, కాశీ విశాలాక్షి, ఎన్ రాగ్ పూర్వీ కళ్యాణి, సెట్ రూపక్ తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జననీ మామవ, భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన, మిశ్రచాపు తాళం.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై డాక్టర్ నిష్టల కృష్ణవేణి. షీఈ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ ధర్మారావు. డాక్టర్ కృష్ణవేణి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్, జననీ మామవ అండ్ రాగ్ భైరవి సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: కార్యక్రమంలో చివరగా వినండి బేహాగ్ రాగంలో తిల్లానా ఆదితాళం త్రిశ్రనడ లాల్గుడి జి జయరామన్ రచన.
1: డాక్టర్ కృష్ణవేణి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా కంపోజ్డ్ బై లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ బేహాగ్ సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై డాక్టర్ నిష్ఠల కృష్ణవేణి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ ధర్మారావు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Classical Viola Recital by Sri Komanduri Seshadri. Mrudanga support is by Sri Vishnu Bhatla Uday Shankar. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Komanduri Seshadri Gari Viola Vadya Kachari Vintaru. Mrudanga Sahakaram శ్రీ విష్ణు పట్ల ఉదయ శంకర్. ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ గురు ఇన్ పూర్వీ కళ్యాణి రాగం సెట్టు రూపకతాళం వెంకటరమణ భాగవతార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ గురు పూర్వీ కళ్యాణి రాగం రూపకతాళం వెంకటరమణ భాగవతుల కీర్తన.

లిసన్ టు నీ వల్ల గుణదోషమేమి ఇన్ కాపీరాగం సెట్టు కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు నీ వల్ల గుణదోషమేమి కాపీరాగం కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

You are listening to Ragam 247 DTH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కొమాండోరి శేషాద్రి కంటిన్యూస్ ద వయోలో రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కొమాండోరి శేషాద్రి గారి వయోలా వాచక చరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ಆನ್ ರಾಗಂ ಚಾನಲ್ ಯು ಹಾವ್ ಹರ್ಡ್ ದ ವಯೋಲಾ ರಿಸೈಟಲ್ ಆಫ್ ಶ್ರೀ ಕೊಮಾಂಡೂರಿ ಶೇಷಾದ್ರಿ ಮೃದಂಗಂ ಸಪೋರ್ಟ್ ಈಸ್ ಬೈ ಶ್ರೀ ವಿಷ್ಣು ಭಟ್ಲ ಉದಯ ಶಂಕರ್. ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಈಸ್ ಎ ಕಂಟ್ರಿಬ್ಯೂಷನ್ ಆಫ್ ಆಲ್ ಇಂಡಿಯಾ ರೇಡಿಯೋ ವಿಜಯವಾಡ ಫಾರ್ ರಾಗಂ 24/7 TTH. ರಾಗಂ ಚಾನಲ್ಲೋ మీరింతవరకు కొమాండూరి శేషాద్రి గారి వయోలా వాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ విష్ణుభట్ల ఉదయ శంకర్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కున్నక్కుడి ఎం బాలమురళీకృష్ణ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి పద్మాశంకర్, మృదంగంపై శ్రీ టాంజూర్ ఆర్ రామదాస్, కంచాపై శ్రీ పాపనాశం ఎస్ చేతురామన్.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ కున్నక్కుడి ఎం బాలమురళీకృష్ణ. హీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి పద్మాశంకర్, ఆన్ మృదంగం బై శ్రీ టాంజూర్ ఆర్ రామదాస్, అండ్ ఆన్ కంజీరా బై శ్రీ పాపనాశం ఎస్ సేతురామన్.
3: కార్యక్రమంలో వినండి ఏరా నాపై, తోడిరాగ వర్ణం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
4: శ్రీ కునక్కుడి ఎం బాలమురళీకృష్ణ బిగిన్స్ హిస్ వోకల్ టైటిల్ విత్ అ వర్ణం ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ తోడి. ఏరా నాపై, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పాపనాశం శివన్ రచన కర్పగ మనోహర రాగం మలయమారుతం ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ కర్పగ మనోహర ఇన్ రాగ్ మలయమారుతం సెట్ టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి సాకేత నికేతన, కన్నడ రాగంలో త్యాగరాజ స్వామి కృతి, రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడ. సాకేత నికేతన సెట్ టు రూపక తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్ష కృతి మిశ్ర చాపు తాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సెప్ట్, యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ వరాళి. మామవ మీనాక్షి సెట్ టు మిశ్ర చాపాల్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జయదేవ అష్టపది ధీర సమీరే పహాడి రాగం ఆదితాళం.
1: శ్రీ కునకుడి ఎం బాలమురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అష్టపది ఆఫ్ జయదేవ ధీర సమీరే ఇన్ రాగ్ పహాడి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కున్నకుడి ఎం బాలమురళీకృష్ణ గాత్రక చేరినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి పద్మాశంకర్, మృదంగంపై శ్రీ టాంజూర్ ఆర్ రామదాస్, కంజీరాపై శ్రీ పాపనాశం ఎస్ సేతురాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ కున్నకుడి ఎం బాలమురళీకృష్ణ. He was accompanied on violin by Shrimati Padma Shankar, on Mridangam by Shri Tanjore R. Ramadas, and on Kanjira by Shri Papanasham S. Sethuraman.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.